0: గారె గారె
1: గరబడజే
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక
0: పట్టాలి గారే
1: ఏ సూర కిదరజే ఏ సూర ఎన్నాయా ఇదో

0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: సూర్య బదల
0: గారే గారే
1: అమ్మక పట్టు
0: గారే
1: సూర్య కి తరజీ ఎన్నాయా ఏదో